మాత్రం ఊన నిలాస గుణముమే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరుం అయం పూజనయం చిత్తు మాత్రం మట్రుముడో పూజనయం చిత్తు మాత్రం పెరుగుమై పూజనయం చిత్తు మాత్రం పిన్న ముదలు పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకలము మే సంతతము చిత్తు మాత్రం వానముదలు భూతము మే చిత్తు మాత్రం వందపల భౌతికము చిత్తు మాత్రం బాణముదలు ముచ్చుడము చిత్తు మాత్రం.

మాత్రం ఊన నిలాస గుణము మే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయు చిత్తు మాత్రం పైలు మరి పూజనయు చిత్తు మాత్రం మరుం అయం పూజనయు చిత్తు మాత్రం మట్టు ముడో పూజనయు చిత్తు మాత్రం పెరుగు ముమై పూజనయు చిత్తు మాత్రం పిన్నె ముదలు పూజనయు చిత్తు మాత్రం సర్వసురర్ పూజనయు చిత్తు మాత్రం సకలము మే సంతతము చిత్తు మాత్రం వానముదలు భూతము మే చిత్తు మాత్రం వందపల భౌతికము చిత్తు మాత్రం బాణుముదలు ముచ్చుడరు చిత్తు మాత్రం.

చిత్తుమాత్రం వయ్యమురుంబేదమెలాం చిత్తుమాత్రం కిరిముదల్యవ్వుయ్యము చిత్తుమాత్రం గిరినదియూ కానగము చిత్తుమాత్రం విరువు పెరుగు పురంగడుమే చిత్తుమాత్రం విచిత్రమం క్రియగడు చిత్తుమాత్రం పిరువు పెరుగు పరంగడుమే చిత్తుమాత్రం బ్రహ్మాండ కోటిగడు చిత్తుమాత్రం సర్వచరాచరంగడుమే చిత్తుమాత్రం సంతతము సకలముమే చిత్తుమాత్రం పదితనయం పారియుమే చిత్తుమాత్రం పరలుపిదా మాతావు చిత్తుమాత్రం అతిశయమం.